తది గిన్నతం తది గిన్నతం తది గిన్నతం త తది గిన్నతం తది గిన్నతం తది గిన్నతం తకతి మితం తకితతం తకతం తతం తం తది తగజనదాం ది తగజనదాం తగజనదాం తది గిన్నతం తది గిన్నతం తది గిన్నతం తది తగజనదాం ది తగజనదాం తగజనదాం తది గిన్నతం తది గిన్నతం తది గిన్నతం తది తగజనదాం ది తగజనదాం తగజనదాం